0: అస్సలాం అలైకుం.
1: అస్సలాం అలైకుం.
0: నుదీకే మెగ్హర్ట్స్ తివేఫ్ మమ్మీ గడి గట్టి ఉన్ కొల్లాంటి వెమ్మె అవుంటే నవరం ఉఫావర్ వాగుత్ కొడకం ఎదుము మేతుగే రాజన్న షో యాకి ఇక బదల కొల్లి అడగొంచ హౌదా
1: దెన్ సమ మేదస్ ఆ మే ఫురత మమ్మీ బలాలని తారిహ మేదకి అషార జులై ఇంక మమ్మీ దని దేహ సబ్బిస్ వనహరు హతర సఫర్ సాత్స్తే సాడి అషే మేదకి హోని హిర్దుస్
0: ಅರ್ಮೇನ್ ಕುರಿಯೆ ಗೆಂದ ರಾಜಹೆಂದ್ರ ಮೇದುಗೆ ಶೋಗೆ ಸಮ ತಫಾತೆ ಕಿ ಬ್ಯಾತೆ ಹಿಮಣ ಲಾಯಗೆನ್ ಕುರಿಯೆ ಗೆಂದ ರೇಹುಂತೆರಿನ ಗುಳಾಲ ಐಹುಂತೆರಿನ ವಾಹಕ ದಕ್ಕಾಲ್ಮ ಫೈದ್ಲ ಲವತಸ್ ಜಹಾಲ್ ದೆ ಮುಂದಾಣಿ ದುಹುಗೆ ತಾವಲ ದುಹುಗೆ ಕಂಕಂ ಕುರಿಯ ದಾಗೋ ತಹಮ ಏರೆಗೆ ದಿನ ರಾಜಗೆ ಮೆ ಮುಹಿಮ್ ಮುಖಂತ ಅರ್ಮೇನ್ ಮೀ ಶೋಗೆ ತೆರಿಂಗ್ ಹಿಸ್ಸಾ ಕೊರ ಮುಂದಾಣ
1: ಮೇದಿಗೆ ಮೀ ಶೋ ವೆಸ್ ನುವ ಗಡಿ ತಿರಿಹ ಹಮೆ ಕುರಿಯ ತಾಯರು ಗ ಶೋಗ ಬ್ಯಾವಿರುವ ಬೇನು ವಫರಾತಕು ಮೆಸೇಜ್ ಕುರಮು ಗೆಂದಾಣಿ ಪಿ ಎಸ್ ಎಂ ಎಆ ಮೆದುವೆರಿಕೋ ಡಿ ಎಫ್ ಎಂ 91 ಮೀ ಪೇಜ ದೆನ್ ಮಿ ಅದುಗೆ ಮಿ ಶೋ ಕುರಿ ಮಿ ಫಾಹ ಕುರಿ ಗೊತ್ತ ನೋಗರ್ ತಿರಿ ಹಾ ಹಮೆ ಕುರಿಯ ದಾರ್ ಹಮ ಶೋಗ ಮಿಹಿಮೆನೆ ಬ್ಯಾತ ಕಾಯಕಿಗ ಶೋ ಯ ಖಾಸ ಬ್ಯಾತ ಕಾಯಕಿಗ ಮಿ ಅದು ಕುರಿಯ ತಾಣಿ ನಿಮ್ಮ ಸಮ ಫೆಶಮುಗೆ ಗೊತ್ತು ಮಿ ಜಹಾಲ್ ದೇನಿ ಹಿ ಕ್ಯಾಮ್ ರೀತಿಲ್ಲವೇ

0: కాఫిరువి మీహున్న బిముగా అల్లాహు నుకుళద్దాలివేన కమం హమకశ్వరం కలేగిఫాను హీఫులు నుకురబాహుషకమే. అది ఎవరెన్ తిబెనివి తనకీ నరకై హమకశవరం ఎయి హాదహ నుబావెగింవా నిమిదివకే.
1: అలినూరు.

అస్సలాం అలైకుం. నది ఏకె మెగాహెర్ట్స్ తివేహి ఎఫ్ఎం ఉంగెనిస్తే ఎంఎఫ్ఎస్ మిసల్స్ లాగే మీ హఫ్తాగే షోయ విస్ మర్హబాతండవం. మీ హఫ్తాగే షోయా ఏకీగవిస్ ఎహుంతేరిన మీ బద్దల్ కురి ఆషిదా. హాలీవుడ్ బాలీవుడ్ అది అర్మింగ్ దివేహి సినిమాకే ఎంఎఫ్ఓగే ఖబరుతకా ఏకీగ మీ హఫ్తాగస్ అర్మి బద్దల్ కురి. మీ హఫ్తాగే షోయ బలాలాయరు ముహిము కంతతకేం ఎ బహురి ఇంగేతో హాలీవుడ్ బొక్సోఫియోగే ఎవ్వనాక మిహారోతి మొయానా ಅದಿ ಬಾಲಿವುಡ್ ಗ ಮಿಯಹರು ಮಿಹಾತನ ನೆರುನು ಕಾಮ್ಯಾ ಫಿಲ್ಮ್ ತೋಗೆ ತೆರೆ ದಮಾಲ್ ಹತರೆ ವಿಕೆಂದಿಯರು ಮೇನ ಆದಿತದು ದುನಿಯೆಗೆ ಎಮ್ಮೆ ಪೊಡು ಕುಳಿವರ್ ಮುಬಾರಾ ನಿಯುಮಕಂಗಣ್ಣೆರು ಮಿ ಮುಬಾರಾತುಗೆ ನಿಮ್ಮುಂಗೆ ರಸ್ಮಿಯಾತುಂ ವರ ವರುಕದ ತರಿಂಗೆ ಲೈನ್ ಅಪ್ ಫೆಣಿಗೆಂದಾಣೆ ಮಿ ಲಿಸ್ಟುಗೆ ತಫ್ಸೀಲಂ ಅರ್ಮಿಂಗೆ ಮಿ ಹಫ್ತಾಗೆ ಮಿಶೋಗ ಬಲಾಲಾನ ಇಂಗೇತೋ ಮಿ ಬ್ಯಾತಕ ಏಕೀಗ ಮಿ ಹಫ್ತಾಗೆ ಎಮ್ಮೆ ಫಸ್ ಮಿಶೋವೆ ಸಮ ರೀತಿ ಲವತಕ ಏಕೀಗ ತಿಬೆಫ್ನಾ ಹಮಿ ಕೆನಿಸ್ತೆ ಮುಂದಾಣ ಎಮ ಗಡಿ ಫೆಶುಂಗೆ ಗೊತುಂ ಫುರ್ತಮ ಸಮ ದಿವಿ ಅಮಿಲ್ ರಾಗಿಗೆ ಲವೆ ಮಿ ಫಾಲದೆನಿ.